ఎనిక మైసూరు వాసుదేవాచార్ విరచిత నిన్నే నమ్మితినయ్య సింహేంద్ర మధ్యమరాగ మిశ్ర ఛాపుతాళదలిదే. నౌ కంపోజిషన్ ఆఫ్ మైసూరు వాసుదేవాచార్ సెట్ టు సింహేంద్ర మధ్యమరాగ మిశ్ర ఛాపుతాళ నిన్నే నమ్మితినయ్యా.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి ఆనంద నటన ప్రకాశం, రాగం కేదారం, మిశ్రచాపుతాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
2: Listen to a Carnatic classical vocal recital by Shri Balijepalli Ramakrishna Shastri. He is accompanied on violin by Shri M. Suryadeepti and on mridangam by Shri P. Jayabhaskar. Shri Ramakrishna Shastri begins his vocal recital with a composition of Muthuswami Dikshitar in Rag Kedaram, Ananda Natana Prakasham, set to Mishra Chaputal.

0: ఇప్పుడు వినండి వినతాసుత వాహన జయంత సేనరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు వినతాసుత వాహన, ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ జయంత సేన, సెట్ టు ఆదితాళ్.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో

0: శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గాత్ర కచేరి వింటున్నారు. వాది సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జే భాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి తులసి బిల్వ, కేదారగౌడ రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. శ్రీ రామకృష్ణ శాస్త్రి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ కేదారగౌళ తులసి బిల్వా సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రి సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri Balijepalli Ramakrishna Shastri. He was accompanied on violin by Shri M. Suryadeepti and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by
0: Akashavani Hyderabad
1: for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati CHL Tulasi Viswanath. In this program, you'll be listening to Syama Sastri Kirtanas, supported on violin by Sri B.S. Raghuram, on Mridangam by Sri Papanasam R. Kumar, and on Ghatam by Sri P.V. Ramanamurthy.
2: ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ఎల్ తులసి విశ్వనాథ్ గారి గానంలో శ్యామశాస్త్రి కీర్తనలు వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ బిఎస్ రఘురాం, మృదంగం శ్రీ పాపనాశం ఆర్ కుమార్, ఘటం శ్రీ పివి రమణమూర్తి.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు శంకరి శంకురు ఇన్ రాగ్ సావేరి సెట్ టు తిస్రగతి ఆదితాళ్.
2: శంకరి శంకురు సావేరి రాగం ఆదితాళం తిస్రగతి.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you are enjoying vocal recital by Srimati CHL Tulasi Viswanath. You are enjoying Shyama Sastri compositions. Now listen to Talli Ninu Nera Namminanu in Rock Kalyani, set to Mr. Chaputal.
1: కార్యక్రమంలో ఇప్పుడు తల్లి నిన్ను నెర నమ్మినాను కళ్యాణి రాగం మిశ్ర చాపుతాళం.